0: పటగ్రామ్ హలకు డపారా
1: రేడియో అమన్ నెట్వర్క్
2: పేగామ్ అమన్ హై
3: ప్యార్ కి ఏక్ దునియా లేకర్
4: మొహబ్బత్ సమేట్ కర్
5: सुनते रहिए रेडियो अमन 88.4 नेटवर्क
6: रेडियो अमन नेटवर्क मन राम।